రకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా
రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు
మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి
అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు
అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ, అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో
ఒకటి, సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు

పశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన

విధంగా కలిపినా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే
ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది.
చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి
ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్,
50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపీ విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యు
ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో
బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది
ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ
నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం, విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము.
మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి.
సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు

సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో మరింత తెలుసు

రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా

వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి.

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు
రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా
లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు
మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్,
రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం: ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం: అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం: విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు
ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్
ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం.
అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం.
విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్ఛ వస్తే
వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు
శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను

కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను

పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది, నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు
చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి.
మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు.
సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది, నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు
శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే
చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి.
ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది.
లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు, కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి.
యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం: అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం: విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్,
50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపీ విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి
ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్
జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి

5 గ్యాలన్లు 18.9 లీటర్లును రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం: అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం: విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా

లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్
యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ
యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి
WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపీ విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి
మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి.
పగలు రాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి. సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి. సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి
అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా
మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది
ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ
నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది.
ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రత

పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి.

చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి.
సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి
తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన
తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు
18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు: గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం: తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు: సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం: జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం: ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు
ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు, కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి
ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో
బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1-6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన
తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి.
ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.

ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి.

లేదా బిడ్డ, సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా
శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ
WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి
అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు
అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు
శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది.
మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో
మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి చేయడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి
తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్,
రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు: సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం: జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం: ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు
ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్
ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపూతకు మాత్రమే, ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్.

తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్,

రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు: సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం: జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం: ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు.
ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్
ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపూతకు మాత్రమే, ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్
జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి
మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం, జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం, ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు
దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి.
చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు
బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి.
పగలు రాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి.
నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన
ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది.
శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను

పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య

సంస్థ డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన
ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది.
శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు
శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది.
మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం
ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది. లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం: అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం: విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు: గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం: తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్,
50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపీ విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది. లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి
ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్
జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం.
అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు
అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం.

వారు కేవలం పైపోతకు మాత్రమే. ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజిఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్. గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ.

నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది.
మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని
ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు
దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి
శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు
రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా
లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ
WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన
ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించు ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే
ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది.
చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్

చేయండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది.

చేస్తుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు
మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది.
లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1-6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15%
అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్
నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1-6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ
అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపీ విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని
ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం.
కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము.
మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి.
సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం.

రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక

కేంద్రం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం.
యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ
నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి.
చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన
రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం, విచారం, ఆందోళన
లేదా నిరాశవారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి. సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి
మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది.
సూచించిన విధంగా కలిపినా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.5
9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం,
గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపోతకు మాత్రమే
ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజిఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్
ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన.

వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం:

సిజిఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డిక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి
ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపూతకు మాత్రమే, ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజిఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1-6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి
WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవ పదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు.
ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా
ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి.
శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్ఛ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో
మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని
ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ
నిలిచివున్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను
పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు
బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు
బాగా విశ్రాంతి తీసుకోవడం, విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజు

మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు

కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన
రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం,
విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది.
ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్,
డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం,
సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. ఒత్తిడిని ఎదుర్కోవడం, ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి. సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్,
గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపోతకు మాత్రమే, ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్. గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో
బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపీ విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1-6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం.
ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.
కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి.
జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా? పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడా బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా? మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి.
శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే.

లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసిన ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి

మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం.
పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన
నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ
సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి.
పండ్లు మరియు కూరగాయలు తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు. చక్కెర పానీయాలు ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది.
లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్
డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం: అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం: విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు
ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ.
వారు కేవలం పైపోతకు మాత్రమే. ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ
నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు.

లన్లు 18.9 లీటర్లును రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ, సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా

కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం: అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం: విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే, ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ.
15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సీజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపూతకు మాత్రమే, ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజిఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు డిక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ, సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం, దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం, యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం, అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం, విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO
డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం.
అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి.
ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదు బలానికి సంకేతం. రోజువారీ పోషణ.
సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి.
రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా
పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ, బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటేలేదా? మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని
శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వచేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో
మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం.
తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి.

పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా?

మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి.
మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే
చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు.
రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం,
గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది. లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్
యుఎస్ఏ వారు కేవలం పైపోతకు మాత్రమే. ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే ఏర్పడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి
WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు.
ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే
చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం
ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే
తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు.
బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపా

ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో

ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం, దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం, యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి 1 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.
తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలు రాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి.
మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా? బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ, అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం.
విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి. ముఖ్యంగా తినడానికి ముందు
మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది.
మీరు యూనివర్సల్ హెల్త్ రేడియో .org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల
విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం
ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను
రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు: సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం: జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం: ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా
కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు: సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం: జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం: ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ. వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు.
గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై
డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ.

గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా

చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ
వారు కేవలం పైపోతకు మాత్రమే. ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం, జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం, ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ, సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం, దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం.
అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి
మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి
శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన
తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి. సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి.
ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ
WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన
ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది.
శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు
శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో

మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి.

అలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా? బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం.
విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవపదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు
మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది. లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది.
మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని
ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు,
18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది. లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు: సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం: జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం: ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ: సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం: దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం: యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే, RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా
కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది. లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్
యుఎస్ఏ 15%, అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్
నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం, జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం, ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ, సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం, దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం, యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో
బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు.
ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి
ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు

యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే, ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజిఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు డిక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గాని లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గాని సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం, జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం, ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ, సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం, దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం, యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి

కి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి
మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది.
మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే
పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు, సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను
వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కలు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే
ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం, తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో
ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు
కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు.
బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని
ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు
శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్, రిడ్యూస్డ్ ఫ్యాట్,
ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి, కారణం

బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని

ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశువు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకు గాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు
శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్, రిడ్యూస్డ్ ఫ్యాట్,
ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం: ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం: CGMP విచలనాలు,
ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది. లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదేపదే వాంతులు చేసుకున్నా కళ్ళు లోపలికి పోయినా లేదా బిడ్డ తాగలేకపోయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. నవజాత శిశువుకు తల్లిపాలు పట్టడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫార్సు ప్రకారం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం ప్రారంభించి మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు శిశువులను ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి మరియు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పగలురాత్రి తేడా లేకుండా శిశువు అడిగినప్పుడల్లా పాలు పట్టండి. ఒకవేళ పాలు పట్టేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా శిశు బరువు పెరగకపోయినా సహాయం కోసం ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. గర్భధారణలో ప్రమాద సంకేతాలు. గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలకు ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో అధిక యోని రక్తస్రావం, దృష్టి మసకబారడంతో కూడిన తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా బిడ్డ సాధారణం కంటే చాలా తక్కువగా కదలడం వంటివి ఉంటాయి. వీటిలో ఏది జరిగినా వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. క్రమం తప్పకుండా ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు టీకాలు వేయించడం. తట్టు పోలియో, కోరింత దగ్గు వంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి టీకాలు శరీరానికి శిక్షణ ఇస్తాయి. మీ పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ఉత్తమ రక్షణను అందిస్తుంది. ఒకవేళ ఏవైనా డోసులు వేయించడం మర్చిపోతే వాటిని తిరిగి వేయించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. టీకాల భద్రతపై విస్తృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షిస్తారు. మీ పిల్లలకు ఏ టీకాలు వేయించాలో మీ స్థానిక క్లినిక్ను అడగండి. సురక్షితమైన త్రాగునీరు. సురక్షితం కాని నీటిని తాగడం వల్ల విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఒకవేళ నీరు సురక్షితం కాదని అనిపిస్తే దానిని బాగా మరిగించడం ద్వారా గానీ లేదా నిరూపితమైన నీటి శుద్ధి లేదా ఫిల్టర్ను ఉపయోగించడం ద్వారా గానీ సురక్షితంగా మార్చండి. శుద్ధి చేసిన నీటిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో నిల్వ చేయండి. మీ నీటిని కాపాడుకోవడం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడినట్లే. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు, అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్ గ్లెన్మార్క్
ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ వారు కేవలం పైపూతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. విరేచనాలు మరియు నోటి ద్వారా ద్రవాలను అందించడం. విరేచనాలు చిన్నపిల్లలకు ప్రమాదకరం, ఎందుకంటే దీనివల్ల శరీరం నీటిని మరియు లవణాలను కోల్పోతుంది. సూచించిన విధంగా కలిపిన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కోల్పోయిన ఈ ద్రవాలను తిరిగి అందించి ప్రాణాలను కాపాడగలదు. బిడ్డకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఆహారం తినిపిస్తూ ఉండండి. మలంలో రక్తం పడినా పదే పదే వాంతులు చేసుకున్నా, కళ్లు లోపలికి పోయినా, జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ, వారు కేవలం పైపోతకు మాత్రమే ఆర్ఎక్స్ ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ యుఎస్ఏ 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, సిజీఎంపి విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు డీక్యూ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన, మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం.
అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే
ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రెడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మెడ బిగుసుకుపోయి ఉంటే ఒత్తితే తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమ నివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం.
అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీం మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం, ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ, సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి
ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.orgలో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్, వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం
ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయిసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమ

అలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA, వారు కేవలం పైపూతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం, CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం, ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది.

మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్ గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధులను వ్యాపింపజేస్తాయి. క్రిమిసంహారక మందు చల్లిన దోమతెర కింద నిద్రించడమింటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించడం మరియు దోమనివారకం ఉపయోగించడం వంటివి మీ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మలేరియా ఉన్న ప్రాంతంలో మీకు అధిక జ్వరం ఉంటే వెంటనే
పరీక్ష చేయించుకుని చికిత్స పొందండి. సత్వర సంరక్షణ ప్రాణాలను కాపాడుతుంది. మేము ధృవీకరించే విధానం. యూనివర్సల్ హెల్త్ రేడియోలోని ప్రతి విభాగం అధికారిక ఆరోగ్య సంస్థల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా రూపొందించబడి ప్రసారానికి ముందు సమీక్షించబడుతుంది. మేము వాస్తవాలను లేదా గణాంకాలను కల్పించము. మేము ఒక ఆరోగ్య హెచ్చరికను పంచుకున్నప్పుడు అది పేరున్న అధికారిక మూలం నుండి వస్తుంది. మీరు universalhealthradio.org లో మరింత తెలుసుకోవచ్చు. చేతులు కడుక్కోవడం. అనారోగ్యాన్ని నివారించడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి సబ్బు మరియు శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మీ చేతుల అన్ని భాగాలను రుద్ది కడగండి, ముఖ్యంగా తినడానికి ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత. సబ్బు మరియు నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్రబ్ కూడా పనిచేస్తుంది. శుభ్రమైన చేతులు అనేక అంటువ్యాధుల వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి. ఇది ఆరోగ్య సమాచారం, వైద్య సలహా కాదు. ఇది యూనివర్సల్ హెల్త్ రేడియో అధికారిక మూలాల నుండి మీ భాషలో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం. అధికారిక వర్గాల నుండి అందిన తాజా ఆరోగ్య సమాచారం ఇక్కడ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఆరోగ్య వ్యవస్థ అమలు అత్యవసర సహాయం మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బలమైన సహకారాన్ని గుర్తించడానికి WHO డైరెక్టర్ జనరల్ జోర్డాన్లో పర్యటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి యునైటెడ్ స్టేట్స్ ఉపసంహరణ నోటిఫికేషన్పై WHO ప్రకటన. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డేవిడ్ నబారోకు నివాళులు అర్పిస్తూ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఔషధాల రీకాల్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA వారు కేవలం పైపోతకు మాత్రమే RX ఓన్లీ పంపిణీదారు. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ USA 15% అజలిక్ యాసిడ్ జెల్ 50 గ్రాముల ట్యూబ్లను రీకాల్ చేస్తున్నారు. కారణం CGMP విచలనాలు, ఉత్పత్తి యొక్క అసాధారణమైన ఆకృతి లేదా చిక్కదనం, గరుకుగాయసుకలాగా లేదా కంకరలాగా వర్ణించబడినది గురించి నాణ్యత ఫిర్యాదులు అందాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక ఆహార ఉత్పత్తి రీకాల్, గాలికర్ డైరీ కోయింక్. వారు DQ చాక్లెట్ రిడ్యూస్డ్ ఫ్యాట్ ఐస్ క్రీమ్ మిక్స్ 5 గ్యాలన్లు 18.9 లీటర్లను రీకాల్ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. కారణం ఉత్పత్తిలో అపరిచిత పదార్థం కనుగొనబడింది, లోహపు తునకలుగా గుర్తించబడింది. పిల్లలలో జ్వరం. జ్వరం అనేది ఇన్ఫెక్షన్కు శరీరం యొక్క ప్రతిస్పందన మరియు ఇది పిల్లలలో సర్వసాధారణం. పిల్లలను సౌకర్యవంతంగా ఉంచండి మరియు పుష్కలంగా ద్రవపదార్థాలు ఇవ్వండి. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా పిల్లలు చాలా మగతగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మెడ బిగుసుకుపోయి ఉంటే, ఒత్తితే, తగ్గని దద్దుర్లు ఉంటే లేదా మూర్చ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడిని ఎదుర్కోవడం. ఒత్తిడి మరియు నిరాశ సర్వసాధారణం మరియు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కొన్ని సాధారణ చర్యలు సహాయపడతాయి. రోజువారీ దినచర్యను పాటించడం, మీరు విశ్వసించే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం, చురుకుగా ఉండటం మరియు బాగా విశ్రాంతి తీసుకోవడం. విచారం ఆందోళన లేదా నిరాశ వారాల తరబడి కొనసాగినా లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించడం బలహీనతకు కాదుబలానికి సంకేతం. రోజువారీ పోషణ. సమతుల్య ఆహారం పెరుగుదలకు శక్తికి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ లేదా ఇతర ప్రోటీన్ వనరులు, చక్కెర పానీయాలు, ఉప్పు మరియు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. చిన్న క్రమమైన మార్పులు కలిసి శాశ్వత ఆరోగ్యానికి దారితీస్తాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం. దోమలు, మలేరియా, డెంగ్యూ మరియు